వెరికంగా ఖబరు దెనివి గతుగా వేరోళి ఫునువాకం అయి ఎకలాంగి కుళదుం వంతకంగా హెకితవుగ తెరేం వాకమికి ఎయి త్యబా మీహున్న ఎకలాంగి రహ్మతుగె రహ దెక్కి ఉమషాయ్ ఎకలాంగి అమురుఫుల ఉళందు తద్దుమషాయ్ ఎకలాంగి ఫలు వంతకమున్ త్యబా మీహుం ఎదిగతమషే అది త్యబా మీహుం శుకురు వెరి ఉమట్టకే.

0: దివ్యహీన్ నాయకు.
1: నువ్వు దిహ ఎకే మెగాహెర్ట్స్ దివ్యహీ ఎఫ్ఎం.